0: పని కానీ వాడికి గేటు ఉంది అదేరా కొద్ది నిమిషం తిట్టుకోమంటే సాతపా దాదా నమ్మ ఏం వాడి కొంచెం ఎన్మోడు అన్న గిత్త నెట్ట వా గేటు తక్కలంటారా మా లారీ ఉంటుందిరా ఇచ్చేత అంటే ఇనింగ్ ఉంటుంది దానే కురుకు నేను దాన్ని కొడుతు జనా కూడా నేను గూగుల్ పే మొత్తం బయట కొడుతుంది పడిపోతుంది అంట కొడుతుల గాడి ఉంటుంది ఏంటి చర్పి కొడగలేదు హలో యా దేవుడే బాధ ఎమ్మెల్యే పడలే నమస్తే నమస్తే పల్లెక ఇవన్నీ గాడి గేటు తగ్గుతుంది కొట్టే మాత్రం కొడుతుంది ఆడగలుగుతుంది అవి కొత్త ఆఫీసర్ రెండు బయట హలో హలో ఏడ పాత రోజుల నక్కలు ఉండదు నీకు దాని దేవ పేపండి ఆ సార్ అనుకోండి నీకు యా మొబైల్ పాత్ర మరి ఏంటి పాత్ర నిన్నకైతే అధికారం ఎక్కువ ఈ పండ ఆ గేట్ దానికి ఏనువా ఈ ఉంది కింగ్ ఇత్తలకనే అంటే నిన్న నా పొజిషన్ ఉడుకులన్నాయి ఈ దేవపే ఈ కింగ్ అంట యాని కింగ్ మేకర్ కొత్త జాగ్రత్త మొత్తం తనే ఇంకొని జాబు చేశాను యాన్ మొబైల్ పాత్ర ఎండనే పాత్ర మరి ఇటు బొక్కరెడ్డి పాత్ర మండి నా పర్మిషన్ చేయరు ఫోన్ చేసేకేం దేవప్పన్నామని ఎక్కడు మాత ఏ ప డిసిప్లిన్ సర్పరయా అన్న బొక్కులు ఏపోతుండలు ఇద్దనవే తిరిగి యా నిన్న పంతి జనా జాస్తి మండి వచ్చామనుకోవచ్చు డాక్టర్ మనని కాదమంతే గుర్తున్నదా అర్థమంది అప్పుడు యాన ఇరవై జాగ్రత్త నీ పాత్ర కథకి పోదు నేను పూర పాత్ర రెడీ అవుతుంది అయితే బరెట్టి కొంచెంజీ 5 ఎకర కార్డులో ఉంది కొందా అయితే సుమారు గంధద మారు ఎంచ చెప్పుగానా మళ్ళీ
1: ఆ కార్డు మాత్రం నమ్మని చెప్పుగా
0: సరే అన్న
1: శాంతు
0: అన్న బడ ఉంది రాదరడి మళ్ళా తిండి రెడీ మళ్ళీ తిన్నా కడి పది పోయి పోయి పల్లెక్క మురణమ్మ ఇల్ల కెలస ముడిపొక్క ఏ తేరడా నాడి అన్న అతను నన్ను తిరుగుంది వచ్చిన నాన్న నిన్న అన్న ఆ విషయం నుంచి ఏది జనటంది అని పనుడు దూరా అల్ప అల్ప కందు పుడితే ఏర్నల దాడ శుద్ధి అది యా నుంచి పనుగుడి నమ్మ 24 తారెట్టి ఆ దేవి నుంచి పరిధి నన్ను రాధ మారయ్య చూలేనా నమ్మక రెడ్ జనకుల గుడి తెచ్చి ఐట్ల విశేష దాదమంట నమ్మ రటిచరత బుర్రి ఇట్ల కెరెక్ ముందు చైతి
1: సాంతో
0: విషయం అంట పాత్ర బల్లి నీకు ఏ కడికి పట్ట
1: సైతు నాకు సైతే అట్లకి ఈ భూమి ఎవరు ముట్టింది ఏంటి ఇక నువ్వు లేదు శాశ్వత ఎలా దాన్ని నమ్మాలి ఆతే
0: సరే పాత్ర అనుకుంటున్నా చాలా మంచిది అనుకుంటున్నా అన్న ఇంకా అయితే బద్ది తన మండి వచ్చారు ఒక ఒరవరు ఎంజినాక నమక్లే ఇచ్చిన పున బేచరాపున తాను చూను మండి వచ్చాము అవు ఇప్పాడే ఎంకదానే ఐక్యదాన కమ్మించి గోడైనా తిక్కు గోడైనా తిక్కు స్థూల విద్య అన్న కొంచెం పలే యాదో ఈ పాత్ర అంట నాలుగు గోడల మధ్య అయిన వేల ఎల్లదాని నాలుగించిన మొబైల్ మిని బతుకు సీడీ పెన్ డ్రైవ్ పండుగ వైరల్ ఆవడు ఎల్ల దాని దేవ పేర్ల బగ్గి శాంతప్పగే కొంత జాగ్రత్త మొత్తం దానే అంచెప్పుదారుదానే పరియరకి యాని వెళ్ళి బాలేదే నేను యాని ఏది శాంతప్పన మెగ్గి దేవప్పి గొత్తుండత దేవప్పని మెగ్గి ఆయనకే పని జాగ్రత్త అవుతుంది అన్న సరే నీకు పడవు అనే పోయి తిని తింటా
2: బంగారు కలశ గొప్ప బండ శ్రీగంగ అంటే నువ్వు తీసుకుంటు ఎటు వస్తే గవర్నమెంట్ లాంటి ఎప్పుడంతా బంగారం ఉంటుంది వారి కుట్టేది గొప్ప గాడిలో పంపించి
0: అయితే ఒక ఎడిక్షన్ మొత్తం వచ్చి ఎంఎల్ఏ ఎంపీ నగరం కైపిక్కునగా అయితే ఒక ఎడిక్షన్ మొత్తం వచ్చి
2: సరే
0: అంట ఇదే జనకులు ఏ రంగులు పోతారు బర్కున్న వేరే దగ్గర మస్తు విశ్రామంతి రాదు
2: ఇదే ఎడిక్షన్ గొప్ప
3: ಪೊಣ್ಣು ನನ್ನ ಬರ ನಿಂತೆ ಮಾಡ ಮಾಂತಿರ್ ಮತ್ತೆ ಕೆಲದಾಗಲ್ಲ ಇತ್ತಲ್ಲ వాంబి పోపన్నాక పోర్చి పండ నిగలున్నాడు కొంచెంకి పొన్నులకు ఫ్రీడమ్ అయ్యి నిగిల పనులకు ఇంకా నాకు చదువుకుల్లోడు
4: కొంచెం పోలామండ
3: నిగిలే కుసి నన్న వల్ల ఓంగలేదు పడ దగ్గరికోలేదా అంచంద్
4: యాన్ అంచబన్న అత్తిదేవే
3: ఎంకు ఎన్నీ దగ్గర బాంబే పోయినప్పుడ
4: నిఖిలు వచ్చి హైలెవెల్ దగ్గర కాస్ దగ్గర చిన్న మన వల్ల చూడేట దగ్గర అంచదారు
3: నాన్న కోపం సరిగ్గా మాత్రం అమ్మేర్లే చేయాలి చూడ వంతే పడుతుంది సరిగ్గా మాత్రం మరి రాజాని వజ్రం ఇప్పుడు మాత్రం రాబోయే ఇంకోళ్ళు ఆత్తిరయ్యా.

0: ¿Qué me quitas chera en de pi? De pi.
1: Ah,
0: ¿dónde
1: va?
0: Ahí
1: te
0: va. ¿Enchino? ¿Cómo era enchino?
1: Face
0: bag.
1: ¿Esos?
0: Face bag. ¿Ves? ¿Sabes? ¿Sabes? ¿Sabes? ¿Sabes? ¿Sabes? ¿Sabes? ¿Sabes? ¿Sabes? ¿Sabes? ఇంక పోయిన అల్పదాల తిక్కు ముల్పదాల తిక్కు హోటల్ బృందావనాడు
1: బృందావనూ
0: బ్లాక్ హలో శాంతి శాంతినాథ్ ఎంచిన యజ్ఞసి ధర్మస్థల ధర్మస్థల లెక్క హలో నమ్మే శేఖర్ అల్ప యజ్ఞేసి నేటి నీరు వరకు దిగే యజ్ఞేసి నా ఇల్లద పైపుడు నీరు వరకు దిగే పోతూ బాగా ఇక దేవరంటే అనుకోండి.

0: ఉంటుంది. ఎంకు పప్పు లాంటి లేపలు ఉండే డ్రెస్ పాట కొట్టుకున్నాం మంగళ కాంతం పాత చూడ తెలుస్తుంది. ఎంకు నన్నూరు కన్నా చిన్న డ్రెస్ కన్నా లేవి
1: ఓకే
0: నంబర్ అయితే
1: ఓకే
0: ఉంది
1: చాక్లెట్
2: బాలే మనసుదా పొర్లుదా కొన్న నిన్నమ్మగా తీరిన అడుగురు
1: ఏం చెప్పా
2: బాలే మనసుదా పొర్లుదా పాపద కొన్న నిన్నవి ఆందా
0: గొప్ప బాల మనసుద పొండు పండేరు పండు ఈరు బాల మనసుద పొండు నాడ్ర పోర్చవి
2: ఆ

0: tanto la carta.
1: Fatele, vai bă cu
0: cea. Gentina, oare de anzi dau?
1: Fatele,
0: nu chiar nici mai de bără. Mine suru ca de pe. De pe.
1: La unde va?
0: Gentina, oare de anzi dau?
1: Sau face
0: bag.
1: Face
0: bag. Vezi? Sar, surgar, patru mele de-o. Gentina, putin înțele că
1: au vălder.
0: Oh, suru kitle că am necor, n-am la putină. Ai de ieri să ne pinte putină, dar nu mai ne
1: Umma.
0: Ha? Da. Alex arcan din curmiri. Ii tu ola la supplier va atat amare de hotel Vrindavana de.
1: Chappa. Vrindavana de legend po pula de legend dai.
0: Ai ni ii tu to ipu?
1: Po ipu matra ii tu da. Ipu rade vage.
0: Te pula. Ha. Ai gawach. Ai kwanji kapu cha. Black.
1: Au sar. Ir mutu ur de tanka na de mutta pole. Atana gena black illa ready aku.
0: Kankana di dia rena kutu pada ni peddu der vanda ade mopuna. సైలెంట్ మంత్రాల వరకు హలో యాని శాంతి వాంతి నమ్మేరకి యాని శాంతి శాంతి నాదు ఎంచిన ఎద్దేసి ధర్మస్థల ఎద్దేసి ధర్మస్థల పోటీ అంత లెక్క ఎంచిన ఇల్లద పంపుడు నీరు పంపించు ఎడ్డేసి ఇంకో సప్లై కూడా నీకు ఇంతవులో వరకు జా అక్క పైప్పుడు కజల దింది ఇప్పుడు అప్పుడు అయి కొంచెం కోడి చెప్పు హలో నమే శేఖర్ రా అల్పే ఎత్నేసి నేను నీరు వరకు ಯತ್ನಿಸ್ನ ಇಲ್ಲದ ಪೈಪುಡು ನೀರು ಬತ್ಪಿಸಿಗೆ ಓ ತೂತು ಬಂದ ಮಗ ಆಯ್ತು ಆವ್ ಇಕ್ಕದೇವ ರೆಡ್ಡೆ ಅನ್ಕೊಂಡು.

చిక్కాడు. అరసులు ఎంకలేక అప్పనే కొడతాడు. ఇట్లేను నోత్తుదు కెరియరే. ఊరుండలే చిత్త

అక్కడ తీర్గాతు ముఖ్యవాడే నన్ను చూస్తూ ఉండిగే ఏపు పుట్రకన్నా ఎరుపత్ర గుడ్డ పండి బచ్చంగా సాయబరాలపై ఉంటుంది రే ఆరు వరం